0: కొని బాబా లోటు దువై దర్బాబు నుంచి ఎవరిన
1: దారుడికి సంగ మారి కర దిశగాయి రే కర దిశగాయి మన జట్టు పరణాయి రే మన బూరోత మెల్లి ఒక సాయి రే మర కరమ పూట గయా పాయి
0: రే బూట తర బూట తర బాబురా ముగాయి గారు మెత్త బియ్యం దారు వేసుకారు బోల్ దుగాయి గారే మరి బుద్ధి ఠికాణా తూ దారి ఠికాణా గీత మినగారమ్యా గలియా ముబ్బి
1: సారో దిన జద్ది మోటి మోటి ఆగే మోటి మోటి ఆగే జద్ది చోరం దట్టే కోయి పూరి కబడీ టీమ్ బనావ రే మర కరమ పూట గయా పాయి రే
0: కబూజ్ కబూజ్ కబూజ్ జరా కబూజ్ కబూజ్ కబూజ్
2: క్యా
0: ఏ భగవాన్ నా కబూజ్యా
2: మా మనే కూడే
0: ఏ మాలా అదరా మర్బాదా జరదా ముజే భగవాన్ మా బిగు ఆ మేరా నా బిగు ఆ జానా ముజే
2: ఆ జాను
0: ఏ భగవాన్ నా కర్ భాగ్యదే
1: దారుడి కే సంగ మార్ కర దిశ గాయ రే కర దిశ గాయ మన జట పరణాయి రే మన బురోత మెల్లి ఒక సాయి రే మర కరమ పూట గే అప్పాయి రే
0: రే సుబ్రయాగ్ని కాక పటిల్ మారవా రాడు రణ లగం చెర దోదే సుబ్ర రాడు గడ బకన్ లాకి ఆ బలి మర అరే ఆ గాయ గర రాండి లారే పడికి దారు సడాన గావల బాసడ అగ్లై అవి దారు చూడా యార్ దారు చూడు ఆదిరి బాధ దారు బియ్యం కోని యార్ అవసరం కాయ కరు పైసా కని కోని ఆ రాండ్ బట్ రోజునే గిరి గాణం కాదు అవి ఆ రాండ్ నాత రిపే మేకమ్మ దారు బాగుంది ఆ రాండ్ గాణం కాదు రోజునే ఆది బాధ యార్ దారు చూడడం ఆడదు కాయ కర
3: అవి ఆపే నాటక సునా భయ మే తో మా నీ గయా कि शराब पीने से नुकसान ही नुकसान है फायदा कोई नहीं।
4: सही कह रहे हो मोहनलाल जी, तो हमारे गांव में रहने वाले लोग भी इस बात को मान गए होंगे।
3: अगर आप या आपके आसपास वाले शराब पीते हैं तो आज ही फैसला ले लो कि शराब के हाथ तक नहीं लगाना है। देखा भिखाराम को कितना नुकसान उठाना पड़ा और फिर उनके जब अकल आई तो उन्होंने दारू छोड़ दिया।
4: अब तो होली भी आने वाली है मोहनलाल जी, इस बार होली पर अपन को अच्छे अच्छे पकवान खाने हैं, अच्छे अच्छे गाने गाने हैं, शराब को तो इस बार हाथ भी नहीं लगाना है।
3: इसी बात पे एक अच्छा सा गाना हो जाए।